పదని సనిద తణత జం తప జునత జం జం పదని పదప జం తజం పమ తణకు జం జం పమపదీం తగిట నిదమ జం తరిత సనిద కుకుం తగిట గరి నిత జం పదని సత జం తరిగమ తగిట జం గరి